ఎనిగ ఎచ్చరికగా రారా ఎదుకుల కాంబోజిరాగా ఖండజాపు తాళదలిదే. నౌ లెట్ అస్ లిసన్ టు ఎచ్చరికగా రారా సెట్టు ఎదుకుల కాంబోజిరాగా ఖండజాపు తాళ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణే వందే పురందరదాసు కీర్తన, రాగం మలయమారుతం, ఆదితాళం.
2: You will listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Anantakrishna begins his recital with a composition of Purandaradas, Smarane Vande, in Rag Malayamarutam, set to Aditaal.

0: బ్రోచే వారెవరురా ఖమాస్ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య. బ్రోచే వారెవరురా ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఎన్ రాగ్ సామా సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు. వాది సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో చివరిగా వినండి నీదు చరణములే గతి అని నెరనమ్మిన వాడనురా, త్యాగరాజస్వామి కృతి, రాగం సింహేంద్ర మధ్యమం, మిశ్ర చాపుతాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ. హీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, నీదు చరణములే గతియని నెరనమ్మిన వాడనురా, ఎన్ రాగ్ సింహేంద్ర మధ్యమం, సెట్టు మిశ్ర చాప్తాల్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరీ విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండ అనంతకృష్ణ. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

యు ఆర్ లిస్నింగ్ టు రాగం 2470 DTH ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ రామవరపు సుబ్బారావు కంటిన్యూస్ ద వీణా రిసైటల్ విత్ కలిగి ఉంటే కదా ఇన్ కీరవాణి రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. రామవరపు సుబ్బారావు గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కలిగి ఉంటే కదా, కీరవాణి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

శ్రీ రామవరపు సుబ్బారావు కంక్లూడ్స్ ద వీణారీ సెటల్ విత్ లేఖన నిన్ను చుట్టుకున్నారు ఇన్ అసావేరి రాగం సెట్ టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కార్యక్రమంలో చివరిగా లేఖన నిన్ను చుట్టుకున్నారు అసావేరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ఆన్ రాగం ఛానల్ యు హావ్ హర్డ్ ద వీణారి సెటల్ ఆఫ్ శ్రీ రామవరపు సుబ్బారావు మృదంగ సపోర్ట్ ఇస్ బై శ్రీ ఎంఎల్ఎన్ రాజు. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. రాగం ఛానల్ లో మీరింతవరకు రామవరపు సుబ్బారావు గారి వీణావాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆరగింపవే తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఆరగింపవే ఇన్ రాగ్ తోడి సెట్ టు రూపకతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వందేహం జగత్వల్లభం, హంసధ్వని రాగం, ఖండచాపు తాళం, అన్నమాచార్య కీర్తన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. షీఈస్ అకంపనీడ్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు ఆన్ వయలిన్ అండ్ శ్రీ నేమాని సోమయాజులు ఆన్ మృదంగం. కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు వందేహం జగత్ వల్లభం, అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఖండచాపుతాళ్.

0: ఇప్పుడు వినండి వామురుహ బేగడ రాగం రూపకతాళం తంజావూరు శంకరయ్య కీర్తన.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ తంజావూరు శంకరయ్య వామురుహ ఇన్ రాగ్ బేగడ సెట్ టు రూపక్తాళ్.

0: కార్యక్రమంలో చివరిగా యమన్ రాగంలో అన్నమాచార్య కీర్తన భావయామి గోపాల బాలం ఖండచాపు తాళం.
1: శ్రీమతి శేషుమణి కంక్లూడ్స్ హర్ వోకల్ రెసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య భావయామి గోపాల బాలం ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఖండచాపు తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎం శేషుమణి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి ఎం శేషుమణి. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫార్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.